కర్మూలె తు గోవిందం ప్రభాతే కరదర్శనం సముద్రవసన దేవీ పర్వత్స్తన్మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. జీ హా, యానీ కి ఆప్కి జో ఉంగ్లియో కే జో పోర్ హై శురువాత్ మే వహాన్ లక్ష్మీ జీ విరాజమాన్ హై, హాత్ కే మధ్య మే సరస్వతీ జీ ఔర్ హాత్ కే మూల మే గోవింద్ యానీ భగవాన్ విష్ణు. సముద్ర వసనే దేవీ పర్వత్ స్తన్ మండలం విష్ణుపత్నిం నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే, యానీ హే లక్ష్మీ మా ఆప్ హీ ధర్తీ హో, నదియా ఔర్ పర్వత్ భీ ఆప్ హీ హో, అబ్ మే ఉఠ్ కర్ पैर को धरती को स्पर्श कर रहा हूँ अपने पैर से, तो हे लक्ष्मी माँ इसलिए मुझे क्षमा करें. आप सोचिए कैसी विचारधारा होगी उस व्यक्ति की जो ये सोचेगा कि धरती अपनी पावन माँ है, लक्ष्मी माँ है. है ना सुंदर बात. तो वर्ल्ड एनवायरनमेंट डे, विश्व पर्यावरण दिवस की आपको बहुत बहुत शुभकामनाएं. सुबह से आकाशवाणी पर आप बहुत ही सुंदर सुंदर कार्यक्रम सुन चुके हैं इसी विषय पर. बात को आगे बढ़ाते हैं, आपके ढेर सारे संदेश आ रहे हैं मन भावन में, लेकिन पहले सुन लेते हैं ये गीत. आपके साथ हैं हम रूमी मलिक.